0: చింత మహారాజుకి, చేని జక్కప్ప మహారాజుకి, జగ్గిన బుళ్ళప్ప మహారాజుకి, మాయకోర మాళప్ప మహారాజుకి, పానూరు కరిసిద్ధ మహారాజుకి, మొదలగి మట్టి సిద్ధ మహారాజుకి జయోజయనం.
1: ನೀವು ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಾ ರೇಡಿಯೋ ಶಿವಮೊಗ್ಗ 90.8 ಎಫ್ಎಂ ಸಮುದಾಯ ಬಾನುಲಿ, ಭರವಸೆಗಾಗಿ ಭವಿಷ್ಯಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಬಾನುಲಿ. ಈಗ ನೀವು ದಾಸರ ಪದಗಳನ್ನು ಕೇಳಲಿದ್ದೀರಿ.